శ్రియః కుజగుంకుమగంధాఢ్యం మూర్ణావోఢుం గదామృతః. యథార్థ హే ద్రౌపది, అమలా పృథ్వీద సామ్రాజ్య ఇంద్రాది రాజ్య అన్య భోగ ఆణిమాది ఐశ్వర్య బ్రహ్మలోక్ మోక్ష అథవా వైకుంఠాజీ హి అపేక్ష నహి. అమి కేవల్ భగవాన్ శ్రీకృష్ణజీ కమలా కుచ కుంకుమ సుగంధయుక్త చరణధూలి ఆమ్చ్యా మస్తకావర్ అఖండ పడత్ రహావి హీత్ కామనా కరిత హో.